सौंदर्य लहरी, सौंदर्य लहरी। ఎందరెందరో మహానుభావులందరికీ మా వందనములు, నమస్కారం. ఈ అందమైన బుధవారం నాడు మీ అందరినీ హృదయపూర్వకంగా పలుకరిస్తూ మీ అభిమాన కార్యక్రమం సౌందర్య లహరికి ఆహ్వానిస్తున్నాను. స్వాగతం మీకందరికీ. జీవితంలో నిజమైన అందం అనేది కేవలం బయట కనిపించే రూపంలో కాదు, మన ఆలోచనల స్వచ్ఛతో, మన మాటల మాధుర్యంలో, మన హృదయపు నిశ్శబ్దంలో కూడా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే ముఖంలో సహజమైన వెలుగు కనిపిస్తుంది. ఈరోజు కూడా అందమైన ఆలోచనలు జీవనానికి ఉపయోగపడే చిక్కాలు, మనస్సును తాకే మాటలతో ఈ గంటను మీతో గడపబోతున్నాను. మరి మన సౌందర్య ప్రయాణాన్ని ప్రారంభిద్దాం ఇప్పుడు ఈ పాటతో.

శ్రోతలారా, మన జీవితంలో ఉన్న ప్రతి చిన్న మంచి విషయానికి కృతజ్ఞత చెప్పడం ఒక గొప్ప అలవాటు. మనకు ఉన్న కుటుంబం, స్నేహితులు, ఆరోగ్యం, పని, ఇవన్నీ మన జీవితాన్ని అందంగా మార్చే అంశాలు. వీటిని గుర్తించి ఆనందించగలిగితే మన ముఖంలో సహజమైన ప్రశాంతత కనిపిస్తుంది. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఒకసారి ఇలా అనుకోండి, ఈరోజు నాకు లభించిన ప్రతి చిన్న ఆనందాన్ని నేను కృతజ్ఞుడిని, కృతజ్ఞురాలిని.

మన రోజువారీ అలవాట్లు మన ఆరోగ్యాన్ని మన అందాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. తగినంత నీరు తాగడం, సమయానికి నిద్రపోవడం, కొద్దిసేపు నడక చేయడం వంటి చిన్న అలవాట్లు మన శరీరాన్ని తాజాగా ఉంచుతాయి. అలాగే మొబైల్ స్క్రీన్ సమయాన్ని కొంచెం తగ్గించడం కూడా మన మనస్సుకు విశ్రాంతిని ఇస్తుంది. చిన్న మార్పులే పెద్ద అందానికి దారి తీస్తాయి.

మీకు తెలుసా శ్రోతలారా, వినడం కూడా ఒక అందమైన గుణం. మనం మాట్లాడటం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమైనది వినడం కూడా. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినడం, వారి భావాలను అర్థం చేసుకోవడం మన వ్యక్తిత్వాన్ని మరింత అందంగా చూపిస్తుంది. వినే మనస్సు ఉన్న వ్యక్తి ఎప్పుడూ గౌరవాన్ని పొందుతాడు. మన సంబంధాల్లో మాధుర్యం పెరగాలంటే ముందు మనం మంచి శ్రోతలుగా మారాలి.

ఈ వారం మన చర్మ సంరక్షణలో ఒక చిన్న కానీ ముఖ్యమైన చిట్కా తెలుసుకుందాం. రాత్రి నిద్రకు ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి సహజమైన మాయిశ్చరైజర్ లేదా కొద్దిగా కొబ్బరి నూనెను ఉపయోగించడం చర్మానికి మంచి తేమను ఇస్తుంది. అలాగే వారానికి ఒకసారి సహజమైన ఫేస్ ప్యాక్ ఉపయోగించడం కూడా మంచిది. నిరంతరం సంరక్షణే సహజమైన కాంతికి కారణం.

శ్రోతలారా, ఈరోజు సౌందర్య లహరి కార్యక్రమాన్ని ఆదరించి విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం మీరు ఒక విషయాన్ని గుర్తించుకోండి, బయటి అలంకారం కంటే మనస్సు యొక్క స్వచ్ఛతే నిజమైన అందం. మరో బుధవారం ఇదే సమయంలో కొత్త అంశం, కొత్త చిట్కాలు, మరిన్ని మధురమైన ఆలోచనలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, చిరునవ్వును ఎప్పుడూ మీతో ఉంచుకోండి. విష్మాకి సెలవు, శుభదినం, నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
1: శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారం. సరిగ్గా రాత్రి వేళ 7:30 అయింది. ప్రియమైన శ్రోతలారా, మన స్వరాల వేదిక తెలుగు కార్యక్రమం AM2 రేడియో ఛానల్ మీద మొదలవుతున్నది. 20 నిమిషాల తెలుగు కార్యక్రమం సరిగ్గా 10:58 పూర్తి అవుతుంది. మొత్తం మీరు ఈ కార్యక్రమంలో మాతోనే ఉంటారని నా శుభ నమ్మకం. సరే శ్రోతలారా, సమయాన్ని ఎక్కువగానే మాటల మీద వ్యర్థం చేయకుండా వినండి మన ప్రసారం యొక్క తొలి పాట.

అవునండి శ్రోతలారా, మన ఈనాటి ప్రసారం మీరు మాతోనే కలసిగా ఉన్నందుకు అనేకానేక ధన్యవాదాలు. అనుకుంటున్నాను ఈ బుధవారపు రోజున మీరు బ్రహ్మాండకరంగానే కాలాన్ని మీరు గడిపి ఉన్నారు. ఇక చిట్టి చివరైన రాత్రి వేళ సమయాన ఈ మన కార్యక్రమంలో తప్పనిసరిగా ఎన్నుకున్న పాటలు మీరు విని మెచ్చుకుంటారు కూడా.

సరే శ్రోతలారా, మన కార్యక్రమం యొక్క శుభాంతం వరకు చేరుతున్నాం. ఇదే స్వరాల వేదిక కార్యక్రమం. మనం ఎంతో ఆశాపూర్వకంగానే మనం మీకోసం, మీ కాలక్షేపం కోసం ప్రసారం చేరి ఉన్నాం. మీకందరికీ అనేక అనేక ధన్యవాదాలు. శుభరాత్రి, నమస్కారం.